0: సత్తర్జిల్లియాలా
1: అహాని త్యా వేళేలా
0: ఏ పల్టన కావాలా ఉజని సియరాలా
1: అహాని త్యా టైం అలా
0: ఆనే జాలియా లీకిరాద్ గళ్ళియాలా ప్రికార్
1: ఆని ఆ సైలా
0: తొడికే తప్పునుగా ఉందా వైజా అవో యాకములు చేసింది ఆ మోటా సౌకర సైలా
1: అహాని దౌన్ దౌలత సైలా
0: చెళ్ళ మెండియా భరపూర్
1: కిలర్ దేజా బజా సైలా దేవా
0: ఆ మోటా సౌకర అస్తానా మాత్ర వేనత్యా సౌకరలా ఎక్క గుష్టిచి ఉని ఉత్తి మాత్ర
1: దేవా ఉత్తి ఉని ఉత్యా వేళలా యాకములు చేసింది ఆలా
0: ఉంచే గుష్టిచి ఉని నా పుత్రే గా